గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మత్ పరం గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ధ్యాయే నిత్యం మహేశం రజత గిరినిభం చారు చందావతంసం రత్నాకల్పోజ్వలాంగం పరశుమృగవరాభీతియస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్తుతమవరగణేర్వ్యాఘ్రకృత్తిం వసానం విశ్వాద్యం విశ్వవందం నిఖిలవయహరం పంచవక్త్రం త్రినేత్రం.